జయ జయ శ్రీ వెంకటేశ అనే ఒక ప్రారంభమైన ఈ భక్తి గీతం లెనీనాయుడు గారు ఆలంపించిన శ్రీ వెంకటేశ్వర స్వామిపై గాఢమైన భక్తి భావాన్ని వ్యక్తపరిచే అద్భుతమైన కీర్తన. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ జయ జయ హే శ్రీ వెంకటేశ ఇన్ ద వాయిస్ ఆఫ్ లెనీనాయుడు గారు.

0: Jaya Jaya Hey Sri Venkatesha. And as the final notes fade, may this hymn, may this akriti, may this sankirtana leave your heart uplifted, your mind at peace, and your spirit closer to the divine grace of Lord Venkateshwara.
1: Share the experience.
0: Welcome back. You're tuned into Lotus FM, Telugu Bhasha, Sangeetam, Samskrite, Kalise, Adbhutamaina Nilyamidi. This is, of course, your space, your sound, and your language program. Me Telugu Karikramamu, me Vedika, Mariu, me Swaram. Idi mana Lotus FM Antartarangal Dwara, me kosam, me intiki, me hridayaniki, me manasiki, anandam, ullasam, utsaham, tiskwarani, ane. ప్రస్తుత పడించే ఒక చిన్న మన నుంచి ఒక చిన్న ఎఫర్ట్ అని మనం అనొచ్చు. సో దిస్ ఈజ్ సంగీత నిలయం. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్, ద టూ ఫీచర్స్, ద తెలుగు లెసన్, అండ్ దేర్ ఆఫ్టర్ ది ఎక్స్ప్లెనేషన్ టు ఏ బ్లాక్ బస్టర్ సాంగ్. ద తెలుగు లెసన్ ఇస్ స్లాటెడ్ జస్ట్ ఆఫ్టర్ 10 minutes టు 6 o'clock, అండ్ ది ఎక్స్ప్లెనేషన్ టు ద బ్లాక్ బస్టర్ సాంగ్ విల్ టేక్ ప్లేస్ అట్ 40 minutes పాస్ట్ 6 o'clock. ఆల్ దాట్ అండ్ మచ్ మోర్ రైట్ హియర్ ఆన్ సంగీత నిలయము. సో స్టే ట్యూన్డ్. మెరుపు అనే తెలుగు పదం ప్రకృతి అందాన్ని, ప్రకాశాన్ని మరియు వేగాన్ని అందంగా వ్యక్తపరిచే ఒక అర్థవత్తమైన ఒక పదం అని మనం అనొచ్చు. సో టుడేస్ తెలుగు లెసన్ ఫోకసెస్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్ కాల్డ్ మెరుపు. లెట్స్ లుక్ ఎట్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్ మెరుపు. ఇఫ్ యూ బ్రేక్ దిస్ వర్డ్ డౌన్, దెన్ ఇట్ హ్యాస్ 3 syllables, me, ru, and pu. Me, ru, and pu. Meru is almost like a soft me. I would say if you heard to the bleating of the goat, me, me. So that is how it sounds. Ru is a slightly rolled syllable, ru. Not too much, ru. That's it. And then pu, like in Winnie the Pooh. Poo, clear and crisp ending. So if you said it time and again, then it would be meru-poo, meru-poo. So you can make it more smooth and say meru-poo. It's not rushed. Each syllable is specific and very clear. Then you get the pronunciation meru-poo. So what does meru-poo then mean? Meru-poo means it's a flash in the sky. Something similar to lightning. It's the bright shine or the sparkle. Sometimes very fast as well is annotated to the word merupu. So the figurative meaning of merupu would then be something that is very fast. Okay, so these are the meaning of the word merupu. Let's look at some of the synonyms and antonyms to this word merupu. Synonyms would be prakasham, means brightness. Velugu means light. Chamakku ante flash. Merugu means to shine. These are the synonyms to the word merupu. Once again, the synonyms would be prakasham, meaning brightness. Velugu means light. Chamakku, flash. And merugu means to shine. So having known these synonyms, what do you think would be the antonyms? Because we say it's brightness, because we say it's this flash of light. So something that is total darkness would be associated with the antonym to the word merupu. So the antonyms would then be chikati, means darkness. Mabbu, mabbu mabbuga.

అంటాము మనము. సో ఈరోజు చాలా మబ్బు మబ్బుగా ఉంది అంటాము. సో మబ్బు అంటే డల్నెస్ ఆర్ క్లౌడీనెస్, రైట్? అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సే నిశ్చలం. యు సీ, బికాస్ వీ సెడ్ ఇన్ ద ఫిగరేటివ్ సెన్స్ మెరుపు మీన్స్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఫాస్ట్, నిశ్చలం ఈస్ సంథింగ్ దట్ ఈస్ స్టిల్. సో యూ కుడ్ టేక్ దట్ ఇన్ ది ఆపోజిట్ సెన్స్ to the figurative meaning of something that's very fast. Something that's not moving, something that's probably stagnant is nischalam. So you could take that as the figurative antonym to the word merupu. Let's look at the usage of this word in some simple sentences. Akashamlo merupu merustondi. A lightning is flashing in the sky. Amma navvu merupula untudi. Amma's smile is like a sparkle. Merupulanti alochana ataniki vachindi. A brilliant or quick thought came to him like the speed of lightning. Aa unguram meruputo meristundi. That ring is shining brightly. వానలో మెరుపు చాలా భయంకరంగా ఉంది. ద లైట్నింగ్ ఇన్ ద స్కై డ్యూరింగ్ ద రెయిన్ ఇస్ వెరీ స్కేరీ. సో లెట్స్ టేక్ అ క్విక్ రీక్యాప్. మెరుపు మీన్స్ లైట్నింగ్ ఆర్ షైన్ ఆర్ సంథింగ్ టు బి అసోసియేటెడ్ విత్ స్పీడ్. యూస్ ఫర్ బోత్ నేచర్ అండ్ ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్. ప్రొనౌన్సియేషన్ ఇస్ మెరుపు. లెర్నింగ్ వర్డ్స్ లైక్ మెరుపు రియలీ యాడ్స్ స్పార్కిల్ to your Telugu vocabulary and makes your expression more vivid and beautiful. That was today's word of the day, magic word of the day, merpu. Let's now take a listen to a folk song titled Gallu Gallu Gajjala Bandi.

0: గల్లు గల్లుగా జలబండి ఎంతో సాంప్రదాయం నిండిన జానపద గీతం. ఈ పాట గ్రామీణ జీవితపు అందాన్ని ఆనందాన్ని సులభమైన పదాలతో అద్భుతంగా వివరించింది అని నేను అనుకుంటున్నాను. సో ఎస్, దాట్ వాజ్ ద ఫోక్ సాంగ్ సెగ్మెంట్ ఆన్ సంగీత నిలయము.
1: Hi, this is Michael Owen, Hollywood Bets brand ambassador. Being a champion, I know the best performances come from making the right decisions on and off the pitch. Enjoy the game, enjoy the excitement, but play responsibly. Gambling responsibly is about staying in control so you can enjoy it your way. If you or someone you know needs support, help is always available. Call the South African Responsible Gambling toll-free counselling line on 0800 006 008 or WhatsApp help to 076 675 0710.

వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము. ఈ కార్యక్రమం మనం మీకోసంగా మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి మీ హృదయానికి ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం తీసుకురాని అని ప్రస్తుత పడించే ఒక చిన్న ప్రయత్నం, ఒక తెలుగు భాష కార్యక్రమము. సంగీత నిలయం కార్యక్రమానికి మళ్ళీ మళ్ళీ మీకు స్వాగతము, సుస్వాగతము. ఇట్స్ 22:06 ఆన్ దిస్ బ్యూటిఫుల్ ఈవినింగ్, ద లాస్ట్ ఎడిషన్ ఆఫ్ సంగీత నిలయము ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. అండ్ వీ లుక్ బ్యాక్ టు యువర్ సపోర్ట్ అండ్ యువర్ అప్రిసియేషన్ అండ్ యువర్ మెసేజెస్ దట్ యు సెండ్ ఇన్ వీక్ ఆఫ్టర్ వీక్ ఇన్ దిస్ తెలుగు లాంగ్వేజ్ ప్రోగ్రామ్. అండ్ వీ ఆర్ అప్రిషియేటివ్ of all those messages and voice notes that you sent through. It's time now to take a listen to a sthaniya kalavidulu paadina oka paata. Ee paata sheershika O Nelavanka Devan Reddy garu mariyu Alvin Tagat gari parichayam dwara ee paata meekosanga mana Lotus FM antartarangal dwara

అదరమైన స్వాగతము సంగీతం నిలయం తెలుగు కార్యక్రమానికి. లెట్స్ టేక్ యూ టు ది 2000s బ్లాక్ బస్టర్ సాంగ్. ప్రేమ అంటే ఏమిటో తెలియక నవ్వుకుంటూ తిరిగిన ఒక మనస్సు, అదే అతడే ప్రేమలో పడినప్పుడు కలిగే భావాలని చెప్పే ఒక పాట. ఈ పాట ఇస్ టేకింగ్ యూ టు 2000s బ్లాక్ బస్టర్ మూవీ కాల్డ్ బొమ్మరిలు, రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 2006, అండ్ ద టైటిల్ ఆఫ్ ద సాంగ్ ఈస్ కానీ ఇప్పుడు.